0: కథకు భరంగించు లారంగ తారంగ హినిచు లారంగ తారంగ యో బైరాకి చాలాలే పాకేకు బొడి కైతా ఛైనాన జోడి కైతా ఛైనాన జోడి యో బైరాకి చాలాలే
1: నమస్కార్ మే నామ రామ్ కేసరీ శర్మకార్ హో मैले चाहिँ असारी गीत सम्बन्धी सहकारीको असारी गीत सम्बन्धी लेखेर ल्याएको छु सुनाउन लागेको छु सुनिदिनु होला
2: असारको महिना मलाई फुर्सद छैन धानको खेती गर्ने हो नगरी काम पुग्ने छैन खाना